ఫహ ఎమీహకం ఎవ్రె హేవగంవా సవాబ్ ఆహరతుగా హుట్టి అది ఎద్వహం ఎవరెం వణి హోరిహా బిరువెరి కమకం అమాంకం లిపిగెన్నే.

అది బిముగాతిమం రస్కలాంగే ఎవరెన్న వెరిఖన్ దెవ్వుమష్ అది ఫిరావునాయ్ హామానాయ్ ఎదమీహుంగే లష్కర ఎవరెం బిరుగన్న కంతత్త ఏ నికమితి మీహుంగే ఫరాతున్ దెక్కేవు మట్టకై.